0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవా సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హే ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహోన్ హిందుస్తానీ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే యే జరూర్ కహనా చాహూంగా కి ఆజ్ ఏక్ ధమాకేదార్ ఔర్ విషయ లేకర్ హమ్ సబ్ ఫిర్ ఉపస్థిత్ హో గయే స్టూడియో మే పాచే పనేల్ కే ఔర్ హమారే భాయి రాజేందర్ జీ బైఠే హువే హే హమారే సాథ్ బగల్ మే ఔర్ బబ్లీ జీ ఔర్ శాంతా జీ భీ దూసరా మైక్రోఫోన్ పే బైఠ చుకే హే తో పహలే శాంతా జీ అప్నా ఎంట్రీ దేతే హే ఫిర్ బబ్లీ జీ ఔర్ రాజేందర్ జీ ఫిర్ కార్యక్రమ్ కో ధీరే ధీరే ఔర్ ఆగే బఢాయేంగే
1: ఎక్దమ్ బిల్కుల్ సహీ హే కహ రహా హే కి యే అప్నీ హార్ మే భీ జీత్ ఛుపా హే అప్నీ హార్ మే భీ జీత్ ఛుపా హే ఇసీ శబ్దో కే సాథ్ సునే వాలో హమ్ ఆప్కో భీ దిల్ సే అభినందన్ కర్ రహీ హూం ఔర్ ఆప్కో హార్దిక్ సే స్వాగత్ కర్ రహీ హూం ఆజ్ కే ఇస్ జ్యోతి కా ప్రకాశ్ ప్రోగ్రామ్ మే సేవికా శాంతా కే స్వీకార్ కరియే ప్యార్ భరే రామ్ రామ్ ప్రణామ్
2: పీడా ఏక్ సంకేత్ హై కి తుమ్ జీవిత్ హో సమస్యా ఏక్ సంకేత్ హై కి తుమ్ మజబూత్ హో ప్రార్థనా ఏక్ సంకేత్ హై కి తుమ్ అకేలే నహీ హో వో ఈశ్వర్ హై జో సబ్ అచ్చా కరేంగే మేరీ ఓర్ సే సభీ సున్నే వాలో కో నమస్కార్
3: బహుత్ హీ సుందర్ సందేశ్ బబ్లీ జీ నే దియా హై కి వహీ ఏక్ ఈశ్వర్ హై జో సబ్ కుచ్ ఠీక్ కరేగా బాత్ బాకీ తో హర్ వ్యక్తి కా అప్నీ తరఫ్ సే సబ్ ఠీక్ హీ కర్తే హై फाहून हिंदुस्तानी रेडियो के सभी श्रोताओं को मेरा नमस्कार। बड़ी दूर दूर से इंतज़ार करते हैं कि कब प्रोग्राम आएगा और वो प्रोग्राम आ ही गया है। तो आज बहुत ही धमाकेदार प्रोग्राम होने वाला है, लेकिन जो लोग उदास बैठे हैं क्यों ना उनके लिए एक तेरा राम जी करेंगे बेड़ा पार उदासी मन का ही को करे, उनके लिए ज़रूर चलाना चाहिए।
0: जरूर राजेंद्र जी, क्योंकि हमारे मामा जी भी शायद उदास बैठे होंगे ना।
3: हाँ, वो भी वहाँ उदास,
0: वो सफर करके आए, दूर से सफर करके आए हैं और शायद उदास बैठे होंगे, तो उनके लिए भी खास करके और सभी सुनने वालों के लिए तेरा राम जी करे बेड़ा पार उदासी मन काहे को डरे। और ये मैं जरूर अभी से आपसे कह देता हूँ कि आज का जो विषय है बड़े धमाकेदार विषय है, आप अभी विषय की ओर हम सब छलांग लगाने वाले हैं।